0: of real-life legendary singer.
1: सर्वश्रेष्ठ स्क्रीन प्ले लेखन संवाद के लिए तेलुगु फिल्म लकी भास्कर के डायलॉग राइटर ग्लोरी के लिए रजत कमल.
2: నా పేరు భాస్కర్ కుమార్. నా జీతం 6,000 రూపాయలు. బోర్డర్లైన్ దరిద్రంలో బ్రతుకుతున్నా, నేనే కావాలని నన్ను చేసుకుంది.
0: The dialogues that blend philosophical insight with emotional authenticity. The award for the best cinematography goes to Shri Shehnaz Jalal for Malayalam film Brahma Yugam. He is being awarded with Silver Lotus.